నమస్తే. శాంతాకారంభుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవీర్ధ్యానగమ్యం వందే విష్ణుం.